ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ని విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగే ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, జాతీయ చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. చేనేత కళాకారుల ప్రతిభ, నూతన ఆవిష్కరణలు, చేనేత సంప్రదాయాల పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా మొత్తం 22 అవార్డులు అందజేస్తారు. మన దేశంలో సుమారు 35 లక్షల మందికి పైగా చేనేత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో 70% పైగా మహిళలే ఉన్నారు. వీరి సంక్షేమం, ఆర్థిక భద్రత లక్ష్యంగా కేంద్రం జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. చిన్న క్లస్టర్ల అభివృద్ధికి నిధులు అందించడంతో పాటు కోట్ల రూపాయల వ్యయంతో పనిషెడ్లు, ఆధునిక మగ్గాలు, ఎలక్ట్రానిక్ జకార్డ్ యంత్రాలను నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఉత్పాదకత పెరగడంతో పాటు రోజువారీ ఆదాయం కూడా మెరుగుపడుతోంది. రుణ సదుపాయం విషయానికొస్తే నేత ముద్రా పథకం కింద తక్కువ వడ్డీ రేటుతో 100 కోట్ల రూపాయల రుణాలు మంజూరవుతున్నాయి. కార్మికుల కుటుంబాలకు బీమా రక్షణ కల్పించేందుకు జీవనజ్యోతి సురక్ష బీమా యోజన అమలు జరుగుతుండగా వారి పిల్లల చదువుల కోసం ప్రతి ఏటా ఉపకార వేతనాలు కూడా అందుతున్నాయి. ముడిసరుకు రవాణా భారాన్ని తగ్గించడానికి నూలుపై ధర రాయితీ ఇస్తుండగా చేనేత ఉత్పత్తులపై పన్ను భారాన్ని కూడా గణనీయంగా తగ్గించారు. అలాగే నేత కార్మికుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం కల్పించేందుకు డిజిటల్ వేదికల ద్వారా ప్రత్యక్ష విక్రయాలకు కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా 1905 ఆగస్టు 7 స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని, దీనిని పురస్కరించుకుని ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మోదీ వీడియో సందేశంలో పేర్కొన్నారు. చేతితో వస్త్రాలు నేసే నేత కార్మికులు, కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని, స్వయం సమృద్ది భారత్ నిర్మాణంలో వీరి పాత్ర కీలకమని అన్నారు. భారతీయులంతా కనీసం ఒక్క చేనేత వస్తువునైనా కొనుగోలు చేసి దానికి సంబంధించిన వీడియోను ప్రపంచవ్యాప్తంగా పంచుకోవడం ద్వారా భారతీయ కళాకారుల ప్రతిభకు గుర్తింపు తీసుకురావాలని మోదీ కోరారు.
1: मैं आज आग्रह करता हूं, 7 अगस्त हैंडलूम डे होता है. हमने उत्साह और उमंग के साथ हैंडलूम डे मनाना है. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए हमारे इन छोटे छोटे छोटे गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध करना. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदें, उसका एक वीडियो बनाए और देश और दुनिया में उस वीडियो को प्रचारित करें, ताकि हमारे बुनकर भाई बहनों के सामर्थ्य का परिचय दुनिया को भी हो.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు విజయవాడలో అకాసా ఎయిర్, అలయన్స్ ఎయిర్ సీనియర్ నాయకత్వ బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వస్తోందని మంత్రి తెలిపారు. విమానాల సంఖ్యను పెంచడం, కార్యకలాపాలను మెరుగుపరచడం, భద్రతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేసి వారికి మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4 విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగం క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా నిరూపించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరొక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది. ఈ విజయవంతమైన ప్రయోగంపై వ్యూహాత్మక బలగాల కమాండ్ డిఆర్డీఓలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. అత్యాధునిక సాంకేతికతలతో దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన సామాజిక మాధ్యమాల్లో స్పష్టం చేశారు. జైపూర్లో జరుగుతున్న బ్రిక్స్ ఇండియా 2026 వాణిజ్య పరిశ్రమల మంత్రుల సమావేశంలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈజిప్ట్, బ్రెజిల్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈజిప్ట్ వాణిజ్య మంత్రి ఖాలెద్ హషెమ్ అలీ మహెర్తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, పరస్పర అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై చర్చించారు. అలాగే బ్రెజిల్ మంత్రి మార్సియో ఫెర్నాండో అలియాస్ రోసాతో సమావేశమై వ్యవసాయం, ఇంధనం, ఔషధ రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు.
2: जिसमें 9 देश मिलकर दुनिया के सामने जो चुनौतियां हैं, जो हम सब अपने अपने देशों के आर्थिक और औद्योगिक विकास के लिए और अंतर्राष्ट्रीय स्तर पर किस प्रकार से अच्छी नीतियों के साथ विश्व भर में प्रगति हो सके, उसकी चिंता करते हैं.
0: विदेशांग मंत्री डॉक्टर एस जयशंकर न्यू दिल्ली लो सिंगापुर विदेशांग मंत्रित्व शाखा शाश्वत कार्यदर्शी ल्यूक गोतो సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తయారీ రంగాలు, సాంకేతికత, ఆహార భద్రత, ఇంధన ప్రవాహాల వంటి నూతన అవకాశాలతో పాటు భారత్ సింగపూర్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. అలాగే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ల్యూక్ గోతో సమావేశమై భారత్ సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రాంతీయ ప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. దక్షిణ కొరియాలోని అసన్ నగరంలో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ప్రీ క్వార్టర్స్లో శ్రియాన్షి వాలిశెట్టిని ఓడించి తన్వి క్వార్టర్స్కు చేరుకోగా, జపాన్కు చెందిన మనమి సుయిజుపై విజయం సాధించి రక్షిత క్వార్టర్స్కు చేరుకుంది.

0: మరొక మహిళల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో అస్మితా చాలిహా, టాప్ సీడ్ జపాన్ క్రీడాకారిణి హీనా అకేచితో తలపడతారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత జోడి పృథ్వీ కృష్ణమూర్తిరాయ్, కృష్ణప్రసాద్ గారగా జంట సెమీఫైనల్ బెర్త్ కోసం మలేషియాకు చెందిన మాన్వెయి చాంగ్, సో ఉయి ఇక్ జోడితో తలపడుతుంది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. ఇక జమ్మూ కశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ஆகாஷ்வாணி சென்னை வானொலியின் 100.1 FM கோல்டலை வரிசை. நேரம் 7:15.

సఖులు, ఈనాటి మహిళా మండలిలో స్వచ్ఛమైన పోషణ పరిపూర్ణమైన ఆరంభం డాక్టర్ పద్మప్రియ గారితో పరిచయ కార్యక్రమం ఇంకా పాటలు విందాం. ముందుగా జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచించిన భక్తి గీతంతో కార్యక్రమం ఆరంభిద్దాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు స్వచ్ఛమైన పోషణ పరిపూర్ణమైన ఆరంభం డాక్టర్ పద్మప్రియ గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విందాం. పరిచయకర్త శ్రీమతి టి మాలతీ దీపక్.
1: శ్రోతలకు నమస్కారం. పుట్టిన వెంటనే బిడ్డకు ఇచ్చే ముర్రుపాలు అమృతం లాంటిది కదండి. దీనినే ఆంగ్లంలో కొలెస్ట్రామ్ అంటారు. నవజాత శిశువుకు సంపూర్ణ పోషణను అందించే తల్లిపాల ఆవశ్యకతను, ముఖ్యత్వాన్ని గురించి ప్రజలలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏటా ఆగస్టు 1 నుండి 7 తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు. మరి ఈ సందర్భంగా తల్లిపాల ఆవశ్యకతను గురించి, తల్లిపాల విషయంలో మనకున్న సందేహాలను తీర్చడానికి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పద్మప్రియ గారు మన నిలయానికి వచ్చారండి. మరి వారినే అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా మా నిలయం తరఫున మీకు స్వాగతం పలుకుతున్నామండి.
2: ధన్యవాదాలు.
1: తల్లిపాలు బిడ్డకి ఎంతో ముఖ్యమని అంటారు కదండి, మరి ఆ తల్లి పాలిచ్చే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త వివరించండి.
2: తప్పకుండా అండి. అయితే తల్లి పాలిచ్చేటప్పుడు మొదటిగా చూసేది ఏంటంటే శరీరం యొక్క అమరిక అండి. అంటే బిడ్డ శిశువుని పట్టుకున్నప్పుడు తల, మెడ మరియు శరీరం ఒకటే సరళి రేఖలో ఉండాలి. అలాగే బిడ్డ శరీరం తల్లికి చాలా దగ్గరగా ఉండాలి. అది టమ్మీ టు టమ్మీ అంటారు. అటువంటి దగ్గరగా పట్టుకోవడం వల్ల కూడా ఆ అప్యాయత అవన్నీ పెరుగుతాయి.
1: కడుపు భాగానికి దగ్గరగా,
2: బిడ్డ కడుపు తల్లి కడుపు అవి

0: హత్తుకుని ఉండాలి. ఓకే, అలాగే ఈ పాలు ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు ఈ కండరాలపై ఒత్తిడి కూడా కలవచ్చు. అయితే ముఖ్యంగా చేతుల్లో కానీ వీపులో కానీ కండరాలు ఒత్తిడి కలగొచ్చు. దానికి ప్రత్యేకమైన దిండ్లు కానీ చుట్టిన దుప్పట్లు కానీ వాడచ్చు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది పట్టు అండి, దాని లాచింగ్ అంటారు. అయితే బిడ్డ కేవలం ఆ రొమ్ము కొస లేదంటే నిప్పులు అంటాం కదా, ఆ నిప్పులు ఒకటే పట్టుకోకుండా దాని చుట్టూ ఉన్న నల్ల భాగం, దాన్ని ఏరియోలా అంటారు, అది కూడా ఎక్కువగా నోటిలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శిశువు యొక్క నోరు ఏదైతే ఉందో ఆ పెదవులు బయట వైపున తిరిగి ఉండాలి. అలా తిరిగి ఉంటే శిశువు సరిగ్గా పాలు తీసుకుంటున్నట్టు అర్థం. ఇవన్నీ కాకుండా తల్లి సరి అయిన ఆహారం తీసుకోవాలి, ఎక్కువగా నీళ్లు తాగాలి. ప్రతిసారి పాలు ఇచ్చినప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగాలి. అలా తాగినప్పుడే ఉత్పత్తి కూడా బాగా అవుతుంది. ఇవి కాకుండా బయట నుంచి ఎటువంటి మాత్రలు షాప్ నుంచి కొని వేసుకోకూడదు. డాక్టర్ని సంప్రదించి మాత్రమే విటమిన్లు కానీ ఎన్ని శక్తి మాత్రలు ఏమైనా వాడచ్చు. అవన్నీ కాకుండా శుభ్రత, శరీరం శుభ్రత, ఎక్కడైతే రొమ్ముల దగ్గర ఎటువంటి చర్మ వ్యాధులు అన్నీ లేకుండా చూసుకోవాలి.
1: బాగుందండి. అసలు ఈ తల్లిపాల వారోత్సవాలు అనేది ఎప్పటి నుండి ప్రారంభించడం జరిగిందండి? ఎందుకు ప్రారంభించడం జరిగింది?
0: ప్రపంచ తల్లిపాల వారోత్సవం అనేది 1992 మొదలుపెట్టారండి. దీన్ని వాబా అని, అంటే వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ అని ఒక గ్రూప్ని వాళ్ళు తయారు చేశారు. వాళ్ళు యూనిసెఫ్ మరియు డబ్ల్యూహెచ్ఓ ఈ రెండు కలిసి వాటి ఆధ్వర్యంలో ఇది ఈ ప్రచారం చేసి, దీనివల్ల ఈ తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను ప్రోత్సహించడం, దాన్ని రక్షించడం మరియు దానికి మద్దతు ఇవ్వడం దీనికోసం ముఖ్యంగా మొదలుపెట్టారు.
1: ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇతివృత్తం అంటే థీమ్తో ఈ వారోత్సవాలు నిర్వహిస్తారు కదండి, ఈసారి ఇతివృత్తం గురించి కాస్త వివరించండి.
0: తప్పకుండా. అయితే 2026 థీమ్ ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ జీవితానికి ఒక స్థిరమైన ఆరంభం కోసం, అంటే సస్టైనబుల్ స్టార్ట్ అంటారు, ఈ తల్లిపాల పెంపొందించడం చాలా ముఖ్యం. అలాగే సమర్థవంతమైన విధానాలని కూడా మనం బలోపేతం చేయాలి. ఇది ఈ సంవత్సరం యొక్క ముఖ్య థీమ్.
1: ఎన్నో సంవత్సరాలుగా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కదా డాక్టర్ గారు, దాని వలన ప్రజలలో ఎలాంటి మార్పు కలిగింది? ఒక వైద్య నిపుణులుగా మీరు ఎలాంటి మార్పు ప్రజలలో రావాలని కోరుకుంటున్నారు?
0: తప్పకుండా. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ తల్లిపాల సంస్కృతిని విజయవంతంగా పునరుద్ధరించడం జరిగిందండి. ముఖ్యంగా ఏమైందంటే, ఈ మొదటి 12 ఎప్పుడైతే ఈ వారోత్సవం మొదలుపెట్టారో అప్పుడు ఈ తల్లిపాల పెంపుదల రేట్లు 10% పైన పెరిగాయండి. అలాగే సుమారు 70 మొదటన పాటించారు. ఆ తర్వాత ఇప్పటికీ 120 to 170 పైగా దేశాలు ఇందులో జరుపుకుంటున్నాయి. అయితే అవగాహన చాలా ఎక్కువగా పెరిగింది. ఇవే కాకుండా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అంటే ప్రపంచ ఆరోగ్య సభ ఏదైతే ఉందో, ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఇది ఎప్పుడైతే మొదలు పెట్టిందో అప్పుడు దానికి ఒక కీలకమైన ఫలితం కలిగిందండి. అంటే ఈ ప్రపంచ ఆరోగ్య సభ కింద చాలా సభ్య దేశాలు ఉంటాయి. ఈ సభ్య దేశాలన్నీ వాటి జాతీయ ఆరోగ్య క్యాలెండర్లో మరియు వాటి ప్రభుత్వ ఫండింగ్ మోడల్ అంటే వాళ్ళ నిధుల్లో కూడా దీనికి కొంచెం శాతం కేటాయించడం జరగడం వల్ల ఎంతో ప్రోత్సాహన దీని గురించి జరిగింది. ఇవన్నీ కాకుండా హాస్పిటల్ సిస్టమ్స్ అంటే ఈ ఆసుపత్రి సంరక్షణ వ్యవస్థల్లో కూడా పరివర్తన వచ్చింది. కొన్ని అనేకిక ఫార్ములా పాలుంటాయి, అంటే డబ్బా పాలు అని కూడా మనం అంటాం కదా, అలాంటి మార్కెటింగ్ కూడా అరికట్టడం జరిగింది. తల్లిపాలు ఇచ్చే శాతం చాలా పెరిగింది. అవగాహన ఇంకా ముఖ్యంగా ఎంతోమందికి తెలియనిది ఏంటంటే, ఈ తల్లిపాల వల్ల శిశువుకి తల్లికి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది అనే అవగాహన ముందుగా అందరికీ తెలియాలి. అంటే శిశువుకి ముఖ్యంగా ఇది ఒక ఉత్తమమైన పోషణ అండి. శిశువు యొక్క మారుతున్న అభివృద్ధికి అవసరాలకు అనుగుణంగా ఈ తల్లిపాలు వాటంతట అవే సర్దుబాటు చేసుకుంటాయి. ముఖ్యంగా మొదటి 6 తల్లి ఎక్స్క్లూజివ్ తల్లిపాలు ఇవ్వడం అంటారు, అంటే తల్లిపాలు కాకుండా బయట నుంచి నీళ్లు కూడా ఇవ్వద్దు. అలా ఇవ్వడం వల్ల బిడ్డ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదే కాకుండా యాంటీబాడీస్ పుష్కలంగా ఉంటాయి. మనం ఇందాకలో మీరు అన్నట్టు కొలెస్ట్రాల్, మొదటి పాలలో ఈ రోగనిరోధక

0: శక్తి కలిగజేసే యాంటీబాడీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు అంటే రెస్పిరేటరీ ప్రాబ్లం కానీ, చెవి ఇన్ఫెక్షన్లు కానీ, విరోచనాలు కానీ ఇవన్నీ చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సిడ్స్ అని ఒక సిండ్రోమ్ ఉంటుందండి, ఆకస్మిక శిశు మరణం జరిగే ఒక సిండ్రోమ్. ఇలాంటి సిండ్రోమ్ వచ్చే ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుంది తల్లిపాలు తాగే బిడ్డల్లో. అలాగే ఆస్తమా, చిన్ననాటి ఊబకాయం, ఒబెసిటీ ఇవి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది కాకుండా తల్లికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దీని గురించి కూడా అవగాహన ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఈ ప్రసవాంతరం ఈ కోలుకోవడం అనేది ఏదైతే ఉందో అది తల్లిలో ఆక్సిటోసిన్ అనే ఒక రసాయనం విడుదల అవుతుందండి. ఆ రసాయనం వల్ల ఈ గర్భాశయం ఈ ముందు ఉన్న పరిమాణానికి తగ్గడానికి అది తోడ్పడుతుంది. అలాగే ప్రసవాంతర రక్తస్రావం, పోస్ట్ పార్టం బ్లీడింగ్ అంటాం, ఇది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది కాకుండా కొన్ని వ్యాధుల నివారణ అంటే తల్లికి కొన్ని దీర్ఘకాల రక్షణ ఇస్తుంది. రొమ్ము మరియు అండాశయం క్యాన్సర్ రాకుండా, ఎముకలకి సంబంధించిన ఆస్టియోపోరోసిస్, మధుమేహం అంటే ఈ టైప్2 డయాబెటీస్ ఇవన్నీ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చర్మం ఈ తాకడం వల్ల అనుబంధం అనేది బాగా పెరుగుతుంది. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పాలు ఏవైతే ఉన్నాయో సరి అయిన ఉష్ణోగ్రతకు ఎల్లప్పుడూ అందుబాటులో మనకి బిడ్డకి ఇవ్వగలం.
1: ఇక్కడ ఇంకొక చిన్న సందేహం వచ్చింది డాక్టర్ గారు, అంటే గర్భం దాల్చిన స్త్రీకి తాత్కాలికంగా థైరాయిడ్లు, షుగర్ వ్యాధి రావడం లాంటివి సహజం, తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించిన తర్వాత వాటి మీద ఏదైనా ప్రభావం ఉంటుందా?
0: ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ థైరాయిడ్ కానీ, రక్తపోటు కానీ, షుగర్ కానీ ఇలాంటి వ్యాధి ఒక వయసు పైన ఉన్న మహిళలకే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ తల్లిపాలు ఇవ్వడం వల్ల 90% పైన స్త్రీలలో ప్రసవం అయిన తర్వాత ఇవి తగ్గిపోతాయి. ఆ ప్రసవం సమయంలోనే అవి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఆ తర్వాత అన్నీ వాళ్ళకి సమస్య ఉండదు. తల్లిపాలు ఇవ్వడం వల్ల అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదని మనం తెలుసుకోవాలి. తల్లికి ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుందాం, ఆ తల్లికి డాక్టర్లు యాంటీబయాటిక్లు ఇస్తారు, ఆ తల్లి యాంటీబయాటిక్లు తల్లి పాలలోంచి బిడ్డకి వెళ్తాయి. కాబట్టి ఎంత వీలైతే అంత తక్కువగా మందులు వాడమని మనం చెప్తాము. కానీ కొన్ని సమస్యలు, ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు తల్లికి ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం తల్లిని మందులు వాడకూడదు అని మనం చెప్పలేము. కాబట్టి డాక్టర్ని సంప్రదించి ఆ మందులు వాడి ఆ సమయంలో తల్లిపాలు కూడా ఇవ్వచ్చు. కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు వాళ్ళు తల్లిపాలు వద్దు అని కూడా చెప్పొచ్చు. కొన్ని క్యాన్సర్లు, కొన్ని రకం వ్యాధులు, ఎందుకంటే అలాంటి వాటిలో ఆ మందులు ఆ బిడ్డకి కూడా మంచివి కావు. కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని యాంటీబయాటిక్లు, ఇలాంటి మందులు తల్లి వాడడం వల్ల యాంటీబాడీస్, ఆ రక్షణ ఏదైతే ఉందో బిడ్డకి కూడా కలుగుతుంది. కాబట్టి తల్లిపాలు ఇవ్వడం మాత్రం మానకూడదు. ఏదైనా దీర్ఘ వ్యాధి ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలి.
1: ప్రజలలో ఇలాంటి మార్పులు రావాలి అంటే ముఖ్యంగా తల్లికి సమాజం అందించాల్సిన మద్దతు ఎలాంటిదంటారు?
0: ముఖ్యంగా ఈ తల్లికి మొదటగా అండగా నిలిచేది కుటుంబ సభ్యులే. అంటే మద్దతు ఇచ్చే వారికి సరి అయిన అవగాహన కలిగించాలండి. ఇందులో వాళ్ళ ఇంట్లో ఉన్న తండ్రులు, భాగస్వాములు, అమ్మమ్మలు, వీళ్ళకి తల్లి పాల ప్రాముఖ్యత గురించి వాళ్ళు తెలుసుకోవాలి. అందరూ ఇంట్లో బాధ్యతలను అన్నీ పంచుకోవాలి. అలాగే భావోద్వేక ప్రోత్సాహన, ఎమోషనల్ ఎంకరేజ్మెంట్ ఇవి కలిగించాలి. ఇదే కాకుండా సమాజంలో కూడా ఈ తల్లిపాల గురించి వాళ్ళు ప్రోత్సాహం కలిగించవచ్చు. సరి అయిన అవగాహన, ఎడ్యుకేషన్, రిసోర్సెస్ ఇవ్వడం, అలాగే ఆత్మవిశ్వాసం కలిగేలా చేయాలి. కౌన్సిలింగ్ ఇవ్వాలి తల్లికి, ఈ తల్లిపాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, బిడ్డకు ఉపయోగాలు ఏముంటాయి, అవన్నీ సరి అయిన కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళకు కూడా ఈ సరి అయిన ఎంకరేజ్మెంట్ వచ్చి వాళ్ళు పాలు ఇవ్వడానికి వాళ్ళకి మద్దతు ఉంటుంది.
1: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు సాధారణంగా గర్భం ధరించిన స్త్రీకి తల్లిపాలు సహజంగానే రావాలి అంటే ఏం చేయాలి డాక్టర్ గారు? ఆహారంలో తీసుకోవాల్సిన పదార్థాలు, వాటి వివరాల గురించి కాస్త చెప్పండి.
0: తప్పకుండా. అయితే ఈ తల్లులు రోజుకు సుమారు 450 నుంచి 500 కేలరీలు అదనపుగా తీసుకోవాలండి. మామూలుగా తీసుకునే ఆహారం కన్నా ఎక్కువగా తీసుకోవడం. ఎంతోమంది అనుకుంటారు నాకు గర్భాశయం ముందర ఉండే బరువుకి నేను వెళ్ళాలి అంటే తక్కువగా తినాలి, కాబట్టి తక్కువగా తినడం మొదలు పెడతారు. దానివల్ల వాళ్ళకి తల్లిపాలలో సరి అయిన పోషకాలు ఉండవు. కాబట్టి తగినంతర ప్రోటీన్స్ కానీ,

0: ఈ హోల్ గ్రెయిన్స్ అంటారు, పండ్లు కూరగాయలు ఇవన్నీ అధికంగా ఉన్న సమతుల్యమైన ఆహారాన్ని వాళ్ళు తీసుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలండి. నీరు తాగకపోతే సరిగా తల్లిపాలు ఉత్పత్తి అవ్వవు. కాబట్టి ఆహారం విషయంలో ఇది ముఖ్యంగా వాళ్ళు పాటించవలసింది అదనపుగా తినడం. 500 క్యాలరీలు పైగా అదనపుగా తినాలి.
1: పోషకమైన ఆహారం మెయిన్గా తీసుకోవాలి.
0: పోషకమైన ఆహారం అవునండి.
1: అందులో ముఖ్యంగా కొన్ని వింటుంటాం, వెల్లుల్లిపాయ అంటాం కదా, అది తీసుకోవడం వల్ల పాలు బాగా ఉత్పత్తి అవుతాయి అంటుంటారు, అది నిజమేనా?
0: వెల్లుల్లిపాయ వల్లే అవుతుందని చెప్పలేమండి. అవి అంటే ఆహారంలో ఒక భాగమే, కానీ అన్నీ ఉండే ఆహారం మనం తీసుకోవాలి. మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటాం కదా, అందులో అలాగే మనం అనుకున్నట్టు అన్ని న్యూట్రియంట్స్, విటమిన్స్ ఉన్న డైట్, నట్స్ ఉండే డైట్ ఇవన్నీ తీసుకుంటేనే ఆ బిడ్డకి సరి అయిన పాలు మనం ఉత్పత్తి చేస్తాం. అలాగే అన్నీ సమతుల్యంగా మనం తింటే అది బిడ్డకి సరి అయిన ఆహారాన్ని మనం అందించవచ్చు.
1: ఇదివరకు ప్రసవం కాగానే 3 రోజుల పాటు పథ్యం అంటూ పెట్టేవాళ్ళు కదండి, అలాంటివి పాటించడం మంచిదే కదా?
0: పథ్యం అనేది పాటించడం ముఖ్యంగా ఆపరేషన్లు అయిన వాళ్ళు కానీ నార్మల్గా ప్రసవం అవని వాళ్ళకి చేయొచ్చండి. ముఖ్యంగా వాళ్ళకి ప్రసవం అయిన వెంటనే ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా కొన్ని రకమైన పదార్థాలు తినొద్దు అని అంటారు, కానీ అలాంటి పథ్యం మామూలు ప్రసవం అయిన వాళ్ళకి అవసరం లేదు. మనం అనుకున్నట్టు సరైన పోషకాహారం తీసుకుంటే వాళ్ళకి ఉత్పత్తి జరుగుతుంది.
1: కొన్ని పదార్థాలు కలుపుకోవడం వల్ల బిడ్డకి జీర్ణం సరిగ్గా అవ్వదు అంటుంటారు, జీర్ణ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు కలగచ్చు అంటుంటారు, అది ఎంత మట్టుకు నిజం అంటారు?
0: మనం తినే ఆహారంలో సరి అయిన న్యూట్రిషన్ ఉండాలి. అదే ఏవైనా తినొచ్చు కదా అంటే మనం ఈ బయట నుంచి దొరికే ఆహారం, చిప్స్ కానీ ప్యాకెట్ ఫుడ్స్ కానీ అలాంటివి తినకుండా హోల్ గ్రెయిన్స్ అలాంటివి తినాలి. అలాగే కొబ్బరి నీళ్ళు, కొబ్బరి నూనె కానీ కొబ్బరి నుంచి వచ్చే ఎటువంటి పదార్థం కూడా తినొచ్చు.
1: తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారం పదార్థాల గురించి కొంచెం చెప్పండి.
0: ముఖ్యంగా ఏంటంటే కాయగూరలు అన్ని రకాలు తినాలండి. ఎక్కువగా ఏంటి అంటే తల్లికి ప్రసవం వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి శరీరంలో, కాబట్టి వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణాశయం సరిగ్గా జరగాలి. ఈ మార్పులన్నిటికీ తట్టుకోవడానికి ఎక్కువగా రక్త ప్రసవం కూడా జరుగుతుంది, కాబట్టి అది కూడా అరికట్టడానికి వాళ్ళు ఎక్కువగా ఐరన్ ఉండే పదార్థం, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉండే పదార్థాలు ఎక్కువగా తినాలి. అయితే కాయకూరలు, పండ్లు బాగా ఎక్కువగా తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి జీర్ణాశయం బాగా జరుగుతుంది, అలాగే వాళ్ళకి బిడ్డకు కూడా పాలు ఇవ్వడం బాగా జరుగుతుంది, వాళ్ళకి కోలుకోవడం కూడా తొందరగా అవుతుంది.
1: అంటే ఇప్పుడు ప్రసవం అయిన తర్వాత తల్లి పాలిచ్చే సమయంలోనే నెలసరి అనేది 6 నెలల పాటు, కొంతమందికి అయితే 7 ఏళ్ల పాటు రాకుండా ఉంటుంది అంటారు, కొంతమందికి అయితే అదే నెలలో ప్రారంభం కూడా అవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
0: తప్పకుండా అండి. అయితే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనుకున్నాం, అంటే తల్లిపాలు కాకుండా బయట నుంచి వేరే నీరు కూడా ఇవ్వద్దు అనుకున్నాం కదా, అలా ఇచ్చినప్పుడు చాలామంది తల్లులకి ఈ నెలస్రవం జరగదండి. కానీ కొన్ని సందర్భాలలో 2 నెలల 3 నెలల్లోనే మొదలవ్వచ్చు. దీనివల్ల ఎటువంటి ప్రభావం అవుతుంది, వాళ్ళ ఆరోగ్యంలో ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది అని మనం అనలేము, ఎందుకంటే ప్రతి శరీరం వేరే అండి. శరీరంలో ఉండే తత్వం బట్టి హార్మోనల్స్, రసాయనాలు అవి ఉత్పత్తి జరగడం వల్ల ఎన్నో మార్పులు ఉంటాయి. ఇవాళ రేపు చూడడంలో అంటే ప్రతి వాళ్ళకి ఎంతో స్ట్రెస్, అంటే కార్టిసాల్ అని ఒక రసాయనం ఎక్కువగా ఉంటుంది, ఆ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ నెలసరి తొందరగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంతా కొంచెం నిదానంగా ఉండి ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం ఇవన్నీ చేయడం వల్ల అది మొదలవడం 2-3 నెలల తర్వాత అవ్వచ్చు. కానీ అలాగే తొందరగా అవుతే ఎటువంటి ప్రాబ్లం ఉంటుందని మనం చెప్పలేము.
1: నెలసరి గురించి చెప్పారు కదా డాక్టర్ గారు, కొంతమందికి నెలసరిలోనే అధికంగా రక్తస్రావం జరగటం, కొంచెం వీక్ అవ్వడం జరుగుతుంది, అలాంటి తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: తప్పకుండా. ఈ నెలసరి ఏదైతే ఉంటుందో అది మొదటి నెలలోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి, ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ప్లాసెంటా కూడా బయటకు వచ్చిన తర్వాత ఏదైనా కొంచెం కొన్ని కండరాలు ఏమైనా మూసుకోకపోతే ఆ రక్తస్రావం జరగచ్చు. కానీ అలాగే కొంచెం ఎక్కువగా ఉండడం, 2 వారాల పైగా ఎక్కువగా ఉండడం అలా జరిగితే వాళ్ళు గైనకాలజిస్ట్ని సంప్రదించి దానికి సరిపడైన మాత్రలు వేసుకోవాలి.

అది చాలా ముఖ్యం. తల్లిపాలు ఆపాలని అనను, కానీ తల్లి చాలా వీక్ అయిపోవడం కానీ తల్లిపాలు ఇవ్వలేకపోవడం అలా జరిగితే తప్పనిసరిగా వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి. ఎక్కువగా ఉండడం లోపల ఏమైనా ప్రమాదం ఉండే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి చెకప్ వెళ్ళి స్కానింగ్ కూడా అవసరమైతే అయినా చేసి అది దానికి సరైన మందులు అయితే వాడాలి. ఇంకోటండి, ఈ ప్రసవం అయిన తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని ఒక రకమైన సమస్య ఎంతోమంది ఎదుర్కొంటారు. అయితే

0: ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: ఇంతవరకు స్వచ్ఛమైన పోషణ పరిపూర్ణమైన ఆరంభం డాక్టర్ పద్మప్రియ గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నాం. పరిచయకర్త శ్రీమతి టి మాలతీ దీపక్.

విన్న పాట బుల్లెమ్మ బుల్లెడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడినది. 100.1 FM గోల్డ్లో మనం ఇంతవరకు.

మహిళా మండలి స్త్రీల కార్యక్రమం విన్నాం. రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో రసగుళికలు, ఆపాత మధురాలైన చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

మన భారత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వ్యవసాయదారుల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పలు పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించిన కొన్ని వివరాలను ఈరోజు తెలుసుకుందాం. ఇది సాగుభూమి కలిగిన అర్హులైన రైతులకు వ్యవసాయ అవసరాల కోసం నేరుగా ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో అమలు చేయబడుతోంది. ఈ పథకం కింద సాగుభూమి కలిగిన అర్హులైన రైతులకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 6,000 రూపాయల మొత్తం 3 సమాన విడతలుగా రైతుల ఆధార్కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ విధానంలో జమ చేయబడుతుంది. దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు నేరుగా నగదు చేరుతుంది. రైతుల ఆర్థిక స్థిరత్వంతో పాటుగా వ్యవసాయ ఉత్పాదకత పెంపొందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. మరిన్ని వివరాలను ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లో పొందగలరు. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిట్స్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా క్విట్ ఇండియా ఉద్యమ స్వాతంత్ర సమరయోధులకు, అమరులకు నివాళులర్పించారు. ఆగస్టు 9తో క్విట్ ఇండియా ఉద్యమానికి 84 ఏళ్లు పూర్తవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మహాత్మాగాంధీ ఇచ్చిన చారిత్రక డూ ఆర్ డై పిలుపును స్మరించుకుంటూ ఈ ఉద్యమం జాతీయ సమైక్యత, ధైర్యం, సత్యం, అహింసలకు నిదర్శనమని అభివర్ణించారు. స్వాతంత్రం వైపు ప్రజా చైతన్యానికి ఈ ఉద్యమం బాటలు వేసిందని పేర్కొన్నారు.
1: सदन चर्चा संवाद और विशेष रूप से प्रश्नकाल के अंदर माननीय सदस्यों के महत्वपूर्ण प्रश्न के लिए होता है. मेरा आपसे आग्रह, आप प्रश्नकाल चलने दें. आप सदन नहीं चलाना चाहते, ये व्यवहार आचरण आपका उचित नहीं है.
0: అనంతరం సభ మహాత్మా గాంధీకి, స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పిస్తూ కొద్దిసేపు మౌనం పాటించింది. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులందరికీ ప్రజా సమస్యలను లేవనెత్తే ముఖ్యమైన వేదిక అని, పార్లమెంటు అర్థవంతమైన చర్చలకేనని స్పీకర్ చెప్పినప్పటికీ నిరసనలు కొనసాగడంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎన్డీఏ కూటమిలో కొత్తగా చేరిన వివిధ పార్టీల పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. వీరిలో ఎన్సీపీఐ, శివసేన పార్టీల ఎంపీలున్నారు. సమావేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో శివసేన ఎంపీ జ్యోతి సావిత్రి నాగనాథ్ వాంగ్మరే మాట్లాడుతూ పార్లమెంటులో తరచూ జరుగుతున్న ఆటంకాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. సభా కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలగడం వల్ల కొత్తగా ఎన్నికైన ప్రతిభావంతులైన ఎంపీలు సభలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశాన్ని కోల్పోతున్నారని ప్రధానమంత్రి అభిప్రాయపడినట్టు ఆమె పేర్కొన్నారు. మరోవైపు

0: ఎన్సీపీఐ ఎంపీ శతాబ్ది రాయ్ మాట్లాడుతూ ఎన్డీఏలో చేరిన సభ్యులందరికీ మోదీ సాదర స్వాగతం పలికారన్నారు. దేశ నిర్మాణంలో ఎంపీలు ఏ విధంగా సమర్థవంతంగా భాగస్వాములు కావాలో, ఏ పనులు చేయాలో ప్రధాని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారని వివరించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశంలోని చేనేత కార్మికులు, హస్తకళాకారుల అద్భుతమైన నైపుణ్యం, సృజనాత్మకత, అంకిత భావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తరతరాలుగా భారతీయ సాంప్రదాయాలు కాపాడుతూ సుసంపన్నం చేస్తున్న చేనేత రంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పౌరులందరూ తమకిష్టమైన చేనేత ఉత్పత్తుల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకోవాలని, అలాగే నేషనల్ హ్యాండ్లూమ్ డే హ్యాష్ ట్యాగ్ ని ఉపయోగించి వీడియోలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఈ విధమైన ప్రచారం ద్వారా స్థానిక హస్తకళాకారులకు, నేత కార్మికులకు దేశవ్యాప్తంగా మరింత ప్రోత్సాహం లభిస్తుందని మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు.
1: एक हैंडलूम की वैरायटी के साथ GRWM वीडियो करके दुनिया के सामने अपनी बात रख सकते हैं, हैंडलूम के लिए लोगों को प्रेरित कर सकते हैं. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध कर. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदे.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. జార్ఖండ్లో నియామక పరీక్షల అక్రమాలపై అభ్యర్థులు చేస్తున్న ఆందోళన 14వ రోజుకు చేరింది. రాష్ట రాజధానిలో 6 అభ్యర్థులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలకు 11 సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు విద్యార్థి నాయకులు తెలిపినప్పటికీ నిన్నటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆహ్వానము అందకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజే విపక్ష ఎన్డీఏ ఎమ్మెల్యేలు సభ వెలుపల నిరసన తెలుపుతూ సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. జూలై 25 ప్రారంభమైన ఈ ఉద్యమంలో 14వ జేపీఎస్సీ పరీక్షల రద్దు, విచారణతో పాటు జేపీఎస్సీ, జేఎస్ఎస్సీల్లో సంస్కరణలు కోరుతున్నారు. 13 నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాను కూడా నిరాహార దీక్షలో పాల్గొంటానని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో 587 మంది పీహెచ్డి పరిశోధకులతో సహా 3000కు పైగా పట్టభద్రులైన విద్యార్థులకు ఆయన డిగ్రీలు ప్రదానం చేస్తారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అక్రమంగా లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు స్వయం సిద్ధంగా పౌరసత్వం లభిస్తుందని జూన్లో సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ట్రంప్ గత ఉత్తర్వులను కొట్టివేసింది. కోర్టు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ చారిత్రక మినహాయింపుల ఆధారంగా పౌరసత్వానికి అర్హత లేని వారి వర్గాలను పునర్నిర్వచిస్తూ కేవలం పిల్లలకు పౌరసత్వం కల్పించేందుకు వచ్చే బర్త్ టూరిజంను అరికట్టాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు తదుపరి ఈ కొత్త నిబంధనలు రావడం వల్ల తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉండే అనేక మంది భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. 5 పాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంటులో మొదటి నుంచి ఆధిక్యాన్ని కొనసాగించిన ప్రజ్ఞానంద చివరి రౌండ్లో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ జవోకిర్ సిందరోవ్తో జరిగిన గేమ్ను డ్రాగా ముగించి మొత్తం 35 పాయింట్లకు గాను 23 పాయింట్లతో టోర్నమెంటును విజయవంతంగా ముగించారు. చివరి దశలో గట్టి పోటీని ఎదుర్కొన్న సింధరోవ్ 1.5 పాయింట్ల లోటుతో రన్నరప్గా నిలిచారు. కాగా అంతకుముందు జూన్ నెలలో జరిగిన నార్వే చెస్ 2026 చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి ప్రజ్ఞానంద కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, మాహే, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈశాన్య భారత్లోని పలు ప్రాంతాలు ఢిల్లీ,

0: హర్యానా, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్తో పాటు తూర్పు భారతదేశం, బీహార్, తూర్పు రాజస్థాన్, అజ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూకాశ్మీర్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీటి వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బ్రిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ஆகாஷ்வாணி சென்னை வானொலி 100.1 FM கோல்ட் அலைவரிசை. நேரம் 12:40.
2: நேயர்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆகாஷ்வாணியின் சென்னை FM கோல்ட் 100.1.
1: மெல்லிசை நிகழ்ச்சியின் முதலில் ஷியாமலா சுவாமி இசையில் மாப்பா பாண்டுரங்கன் வரிகளில் எஸ் அம்பிலி பாடிய பாடல்.

దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నేటి మన మధురమైన సమయంలో చేనేతకు సంబంధించిన విశేషాలు తెలుసుకుంటూ చక్కని పాటలు వినేద్దాం. ముందుగా రాజన్న ఈ చిత్రానికి మాళవిక బృందం పాడిన పాట విందాం. సంగీతం కీరవాణి, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ.

శ్రోతలకు నమస్కారం. మధురమైన ఈ సమయానికి స్వాగతం. భారతీయత అంటే మనకు గుర్తుకు వచ్చే సాంస్కృతిక కళలలో చేనేత ముఖ్యమైనది. కంటికింపైన రంగురంగుల వస్త్రాలు, చీరలు, వాటిని నేసే నైపుణ్యం మన వారసత్వం, దేశానికి గర్వకారణం. చేనేత నిత్యసుందరం, నిత్యనూతనం. కనుకనే చేనేత పరిశ్రమకు ప్రభుత్వం చేయూతనందిస్తూ ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత

ఆగస్టు 7వ తేదీనే చేనేత దినోత్సవంగా ఎందుకు ఎంపిక చేయబడింది అంటే 1905వ సంవత్సరంలో ఆగస్టు 7వ తేదీన స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. అప్పటి జాతీయ నాయకులు లాల్ బాల్ పాల్గా ప్రసిద్ధి చెందిన లోకమాన్య శ్రీ బాలగంగాధర తిలక్, శ్రీ లాలా లజపతిరాయ్, శ్రీ బిపిన్ చంద్రపాల్ ఈ స్వదేశీ ఉద్యమ సారథులు. ఈ చారిత్రక నేపథ్యాన్ని స్మృతిపథంలో నిలుపుకుని విదేశీ వస్తు బహిష్కరణ చేసిన నాటి జాతీయవాదాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి అనే సంకల్పంతో జాతీయ చేనేత దినోత్సవంగా ఆగస్టు 7వ తేదీ ఎంపిక చేయబడింది.

విన్న పాట భద్రాచలం. ఈ చిత్రానికి కవితా కృష్ణమూర్తి పాడిన చంద్రబోస్ సాహిత్యం, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం. బానిసత్వం వద్దు, ఆత్మగౌరవం ముద్దు అంటూ సాగిన స్వాతంత్ర్యోద్యమంలో నూలు వడికే రాట్నం ప్రధాన భూమిక పోషించి స్వాతంత్ర్య సముపార్జనకు ఒక సాధనంగా మారింది. ఆ విధంగా స్వాతంత్ర్యోద్యమానికి చేనేత రంగానికి విడదీయరాని బంధం ఉందని చెప్పవచ్చు. వేల సంవత్సరాల ఘనచరిత్ర గల భారతీయ చేనేత వస్త్రాలు ఒకప్పుడు ప్రపంచమంతా ఎగుమతి చేయబడేవి. అగ్గిపెట్టెల్లో ఈమిడే మసలిన్ చీరలను నేసిన నేస్తున్న ఘనచరిత్ర మన దేశానిది. తరతరాలుగా చేనేత కుటుంబాలలో ఇది వారసత్వ కళగా కొనసాగుతోంది. కొన్ని గ్రామాలలో అయితే కుటుంబ సభ్యులంతా కలిసి మగ్గాల మీద వస్త్రాలు నేస్తుండడం కనిపిస్తుంది. సరే, మరో పాట వినేద్దాం.

விண்ண பாட்ட எஸ்பி பாலசுப்ரமணியம் சுஜாதா பிருந்தம் பாடின ஏ ஆர் ரஹ்மான் சங்கீதம் சித்திரம் ஜென்டில்மேன். చేనేత మన అమూల్య వారసత్వ సంపద. మన దేశంలో దాదాపు 150 చేనేత కేంద్రాలున్నాయని అంచనా. ఉపాధి విషయకంగా పరిశీలిస్తే మన దేశంలో వ్యవసాయం తర్వాత చేనేతది రెండవ స్థానం. కుటీర పరిశ్రమగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది. ప్రపంచ చేనేత వస్త్రాలలో 90% పైగా మన భారతదేశంలోనే నేయబడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. నూలు, సిల్క్, పట్టులతో పాటుగా నార, పీచులతో కూడా అద్భుతమైన వస్త్రాలను తయారు చేస్తున్నారు మన చేనేత కళాకారులు. ఇప్పుడు పాట వినేద్దాం. పెళ్లి పుస్తకం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆరుద్ర సాహిత్యం విందాం. సంగీతం కేవీ మహాదేవన్.

మరిక రాష్ట్రాల వారీగా చేనేత వస్త్రాలను పరిశీలిస్తే బ్లాక్ ప్రిన్స్ చేనేతలో ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాతిగాంచింది. స్థానికంగా ఉండే చెట్లు పువ్వుల నుంచి రంగుల సారం, బంకమన్ను, నదులలోని ఇసుక నుంచి రసాయనాలు తయారు చేస్తారు. కలంకారీ చేనేతలో మచిలీపట్నం పెడనా గ్రామాలలోని బ్లాక్ ప్రింట్స్, శ్రీకాళహస్తిలోని హ్యాండ్ ప్రింట్స్ అంటే చేత్తో గీసే డిజైన్లు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక కంచి, ధర్మవరం వంటి పట్టుచీరలు లేని పెళ్లిళ్లను, వేడుకలను ఊహించనేలేము. ఈ నేత కళాకారులందరూ వారి నిపుణతకు జాతీయ బహుమతులను కూడా గెలుచుకున్నారు. సరే, కార్యక్రమంలో ఇప్పుడు పాట విందాం. శుభాకాంక్షలు చిత్రానికి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన కోటి సంగీతం విందాం.

ఉప్పాడ, జమదాని, వెంకటగిరి, నారాయణపేట్, గద్వాల్, మంగళగిరి, మాధవవరం వంటి వాటితో పాటుగా శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన పొందూరు ఖద్దరు కూడా ప్రసిద్ధి చెందింది. అనంతపురంలోని కొన్ని గ్రామాలలో కూడా చేపట్టబడిన ఈ పొందూరు ఖద్దరు తయారీలో దారాన్ని వివిధ పద్ధతులలో శుభ్రపరిచి చెట్లు, కాయలు, పళ్ళు, ఆకులు, బెరడు నుండి తయారు చేసిన సహజమైన రంగులను అద్ది మగ్గంపై నేస్తారు. వేసవిలో వేడిమి నుండి ఉపశమనం, వర్షాకాలంలో వెచ్చని ఆలింగనమై రాజసానికి ప్రతీక అయిన ఈ ఖద్దరు ఎందరో ప్రముఖులకు అత్యంత ప్రియమైనది. కార్యక్రమంలో ఇప్పుడు పాట విందాం. శంకర్ మహాదేవన్ పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. వినేద్దాం చిత్రం అత్తారింటికి దారేది.

100.1 ఎఫ్ఎం గోల్డ్లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతకు సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. మరి అలాగే తల మీద పాలకుండా

చేతిలో పెరుగు గురిగి పట్టుకుని కుప్పన పూలదండను ముడిచి చేతి గాజుల గలగలలు కాలి గజ్జల గల్లుగల్లుల సందడింపులతో నడిచి వెళ్లే గొల్లకాంతలను చూసిన నేతన్న మదిలో మెరిసిన ఆలోచన ఏడు పదుల ప్రస్థానాన్ని కొనసాగించి 2012 జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సొంతం చేసుకుని G20 శిఖరాగ్ర సదస్సులో స్థానం సంపాదించి యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన కళాత్మక వస్త్ర సుయోగం సిద్దిపేట గొల్లభామ చీరలు. ఇంకా రంగురంగుల తివాచి కళ్ళదరీస్, వరంగల్ జిల్లా హిమ్రూ పట్టు, మహదేవ్పూర్ దసలి పట్టు, సుగంధ ద్రవ్యాలతో అరటి తామరనారుతో తయారు చేయబడే రాజన్న సిరిసిల్ల పట్టు చీరలు, ఇలా ప్రపంచాన్నే అబ్బురపరిచిన ఘనమైన చరిత్ర మన చేనేత రంగానిది.

విన్న పాట రమణ గోగుల స్వీయ సంగీతంలో బృందంతో పడిన సిరివెన్నెల సాహిత్యం చిత్రం తమ్ముడు. ఇక గుజరాత్ రాజస్థాన్లలోని టై అండ్ డైలు, అస్సాం ముగా సిల్క్ మేఖలా చాదర్, మహారాష్ట్రలోని మహేశ్వరి జరీలతో పాటుగా పటోలా, చందేరి, పైథాని, కోట, పేపర్ సిల్క్, కాశ్మీర్ సిల్క్, బీహార్ మధుబని, మహారాష్ట్ర వర్లి, ఇలా ఎన్నెన్నో వర్ణాల వస్త్రాల సమ్మేళనమే భారతీయ చేనేత. అయితే ముడిసరుకు కొరత, మారుతున్న కాలానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు నేత కార్మికులు. అందుకోసమే మన భారత ప్రభుత్వం చేనేత కేంద్రాలు, సహకార సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటుగా చేనేత కార్మికుల అభివృద్ధికి పలు రకాలైన చర్యలు చేపడుతోంది. వాటి వివరాలు ఈ పాట విన్నాక తెలుసుకుందాం. గోవిందుడు అందరి వాడేలే చిత్రం నుంచి హరిహరన్ పాడిన శుద్ధాల అశోక్ తేజ సాహిత్యం విందాం. సంగీతం యువన్ శంకర్ రాజా.

మరిన్ని చేనేత కేంద్రాలు సహకార సంస్థల అభివృద్ధికి జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ చేనేత సహకార సంస్థలు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల ద్వారా చేనేత కేంద్రాలకు సహాయం లభిస్తుంది. ఆరోగ్య బీమా పథకాలు కూడా కల్పించబడతాయి. ఇంకా చేనేత ఉత్పత్తుల అభివృద్ధి, రుణ సదుపాయం, శిక్షణ, సామాగ్రి, పరికరాల సదుపాయం, మార్కెటింగ్ వ్యవస్థ, పెట్టుబడులు, ప్రచారం, రవాణా సదుపాయం మొదలైన విస్తృత ప్రయోజనాలు కల్పించే దీనదయాళ్ చేనేత ప్రోత్సాహక యోజన వంటి పలు పథకాలు కూడా ప్రవేశపెట్టింది ప్రభుత్వం. సరే, మరో చక్కని పాట విందాం. రాజేష్ కౌసల్య పడిన పాట విందాం. సంగీతం ఆర్పి పట్నాయక్, చిత్రం నీకోసం.

నేత కళాకారుడి సంప్రదాయ నూతన డిజైన్ల రూపకల్పనకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల వసతి కల్పించడానికి జాతీయ వస్త్ర డిజైన్ కేంద్రం నేషనల్ సెంటర్ ఫర్ టెక్స్టైల్ డిజైన్ ఏర్పాటు చేయబడింది. అలాగే చేనేత ఎగుమతులు వృద్ధి చేసేందుకు దేశదేశాల మార్కెటింగ్ మరియు వ్యాపార సమాచారం అందించడానికి కొనుగోలుదారులతో సమావేశాలు, ఎగుమతిదారులకు సలహాలు సేవలు, వాణిజ్య ఎగుమతులలో వచ్చే ఇబ్బందులను ఎదుర్కొనే విధానం వంటి విషయాలలో సహకారం అందించడానికి చేనేత ఎగుమతి అభివృద్ధి సంస్థ కూడా ఏర్పాటు చేయబడింది. కార్యక్రమంలో ఇప్పుడు పాట విందాం. నీ స్నేహం చిత్రానికి రాజేష్ ఉషా పాడిన పాట విందాం. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం సిరివెన్నెల.

ఏవండి మరి చేనేత విశేషాలు. సృజనాత్మకతకు నైపుణ్యానికి ప్రతీక అయిన చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తూ ఈ కళను బ్రతికించుకోవడం మనందరి బాధ్యత. ఇలా ఈ అద్భుతమైన కళను బ్రతికించి ముందు తరాలకు ఘనమైన కానుకగా అందిద్దాం. కార్యక్రమంలో చివరిగా నేనున్నాను చిత్రానికి శ్రేయా ఘోషాల్, కేకే పాడిన సిరివెన్నెల సాహిత్యం విందాం. సంగీతం కీరవాణి.

రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో రసగుళికలు, ఆపాత మధురాలైన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు విన్నాం